0: ngat in ta hai ai hang mena tin ke ka tin rik ngen hi in ka hi in ri hoi hang nga dal nga ha angen nga sin ta nga mo hi in hu re ai hang rongi ta ka sa ta i ta fan gan ro ta la harap nga en
1: अभी आप निकोबारी कार्यक्रम सुन रहे थे। हम आकाशवाणी के श्री विजयपुरम केंद्र से बोल रहे हैं। दोपहर के 12 बजे हैं। अब प्रस्तुत है तेलुगु कार्यक्रम।
2: మీడియం వేవ్ 438.6 మీటర్లు అనగా 684 కిలో హర్ట్స్ ఇది ఆకాశవాణి శ్రీ విజయపురం కేంద్రం. నేటి అమృత వర్షిణి తెలుగు ప్రసారం ప్రారంభం. ప్రియమైన శ్రోతలకు నమస్కారం.

నేటి అమృతవర్షిని తెలుగు ప్రసారాన్ని మీ ముందుకు తెస్తున్నవారు ఆర్ ధ్రువకుమార్. శ్రీ పరాభావనాం సంవత్సరం, ఉత్తరాయణం, బహుళపక్షం, ద్వాదశి, జూన్ నెల 12వ తేదీ, ఈరోజు శుక్రవారం.

నేటి కార్యక్రమంలో భాగంగా ముందుగా ఒక సూక్తి. సిరితా వచ్చెన వచ్చును సరిలితమగ నారికేల సలిలమ భంగిన్. సిరితా పోయిన పోవును కరిమ్రింగిన వెలగపండు కరణిని సుమతి. భావము ఎవరికైనా సంపదలు ఏ విధంగా వస్తాయో ఎవరికీ తెలియదు. ఎలాగంటే కొబ్బరికాయలోకి తీయటి నీళ్లు ఎక్కడ నుంచి ప్రవేశిస్తాయో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ధనం అదేవిధంగా వస్తుంది. అలాగే వెలగ పండులో ఉన్న గుజ్జు మాయమైపోయి కాయ మాత్రం చక్కగా ఉంటుంది. బయటి నుంచి చూస్తే అది గుజ్జు నిండిన కాయలాగే ఉంటుంది. ఎక్కడా రంధ్రం కానీ పుచ్చు కానీ ఉండదు. అయితే అందులో కరి అనే ఒక రకమైన పురుగు చేరి లోపల ఉన్న గుజ్జు తినేసి వెళ్ళిపోతుంది. అదేవిధంగా వ్యక్తి దగ్గర నుండి ధనం కూడా అలాగే వెళ్ళిపోతుంది. శ్రోతలు, నేటి కార్యక్రమంలో భాగంగా అండమాన్ నికోబార్ దీవులలో గల అంతర ద్వీప నౌకల సేవల వివరాలను వినండి. ఎంవి హడ్బే రేపు ఉదయం 6 గంటలకు బయలుదేరి వయా స్వరాజ్ద్వీప్ లాంగ్ ఐలాండ్ మీదుగా రంగత్కు వెళ్తుంది. మరలా అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు రంగత్ నుండి బయలుదేరి వెళ్లిన మార్గాల ద్వారానే తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి పిలోములో రేపు ఉదయం 6:15 బయలుదేరి సహీద్ ద్వీప్కు వెళుతుంది. మరలా అదే రోజు ఉదయం 8:30 అక్కడ నుండి బయలుదేరి తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి రాణి లక్ష్మి రేపు ఉదయం 6:15 బయలుదేరి స్వరాజ్ ద్వీప్కు వెళుతుంది. మరలా అదే రోజు ఉదయం 8:40

0: 5 నిమిషములకు అక్కడ నుండి బయలుదేరి తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి నార్త్ పాసేజ్ రేపు ఉదయం 11 గంటలకు బయలుదేరి సహిద్ ద్వీప్కు వెళుతుంది. మరలా అక్కడ నుండి మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరి స్వరాజ్ ద్వీప్కు వెళుతుంది. మరలా అక్కడ నుండి మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషములకు బయలుదేరి తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి రాణి చంగ రేపు ఉదయం 11 గంటల 30 నిమిషములకు బయలుదేరి స్వరాజ్ ద్వీప్కు వెళుతుంది. మరలా అక్కడ నుండి మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి సహిద్ ద్వీప్కు వెళుతుంది. మరలా అక్కడ నుండి 3 గంటల 30 నిమిషములకు బయలుదేరి తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి బారాటాంగ్ రేపు ఉదయం 7 గంటలకు బయలుదేరి వయా సాహిద్ ద్వీప్, స్వరాజ్ ద్వీప్, స్ట్రైట్ ఐలాండ్, కదంతల, లాంగ్ ఐలాండ్ మీదుగా రంగత్కు వెళుతుంది. మరలా తరువాత రోజు ఉదయం రంగత్ నుండి బయలుదేరి వెళ్లిన మార్గాల ద్వారానే తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి కమూర్త రేపు మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషములకు బయలుదేరి సహిద్ ద్వీప్కి వెళుతుంది. మరలా అదే రోజు సాయంత్రం 4 గంటల 30 నిమిషములకు అక్కడ నుండి బయలుదేరి తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి పిలోములు రేపు సాయంత్రం 5 గంటలకు బయలుదేరి స్వరాజ్ ద్వీప్కి వెళుతుంది. మరలా అక్కడ నుండి తరువాత రోజు ఉదయం 5 గంటల 30 నిమిషములకు బయలుదేరి వయా సాహిద్ ద్వీప్ మీదుగా శ్రీ విజయపురం చేరుకుంటుంది. శ్రోతలు, మీరు ఇంతవరకు అండమాన్ నికోబార్ దీవులలో గల అంతర్ద్వీప నౌకల సేవల వివరాలను విన్నారు.
1: जब आप बच्चों के आसपास धूम्रपान करते हैं तो उन्हें हजारों ऐसे केमिकल से प्रभावित करते हैं जिनसे उनके जीवन को खतरा है। बीड़ी सिगरेट के धुएं में साइनाइड और कार्बन मोनोऑक्साइड जैसे कई जहरीले तत्व होते हैं जो स्वास्थ्य की गंभीर समस्याओं को जन्म देते हैं, जैसे कानों में दर्दनाक संक्रमण, गंभीर अस्थमा और जानलेवा निमोनिया। बच्चों का जन्म के समय कम वजन बीड़ी सिगरेट के धुएं की वजह से भी होता है और ये अचानक होने वाली शिशु मृत्यु के जोखिम को दुगना कर देता है। इसीलिए आज ही बीड़ी सिगरेट पीना छोड़ें।
2: They say some cars blend in, but what if yours always stand out? But what if yours always stood out? The Maruti Suzuki Fronx. Experience the thrill of the 1.0-liter turbo engine built for those who crave performance. Join over 4 lakh proud Fronx owners starting at just rupees 6.85 lakh. So, why follow when you can lead? Visit your nearest Nexa showroom today. Nexa.
0: శ్రోతలు, నేటి కార్యక్రమంలో భాగంగా పిల్లల అవగాహన కార్యక్రమం కోసం వినండి. పిల్లల కోసం ఒక ప్రభావవంతమైన అవగాహన కార్యక్రమం ఉపన్యాసాలకు బదులుగా వయసుకు తగిన పరస్పరం స్పందించే మరియు అనుభవపూర్వక అభ్యాసాన్ని ఉపయోగిస్తుంది. కార్యక్రమాలు సాధారణంగా వ్యక్తిగత భద్రత, మంచి స్పర్శ, చెడు స్పర్శ, మానసిక శ్రేయస్సు, డిజిటల్ మరియు పర్యావరణ పరిరక్షణ వంటి ప్రధాన అంశాలపై దృష్టి పెడతాయి. ఈ ప్రాథమిక బాలల కేంద్రీకృత అంశాలు ఆధారంగా మీ అవగాహన ప్రచారాలను రూపొందించుకోవడం, వ్యక్తిగత భద్రత మరియు హద్దులు, సురక్షితమైన, అసురక్షితమైన మరియు అవాంఛిత స్పర్శల మధ్య తేడాను, శరీరంపై యాజమాన్య భావనను మరియు వారు తమ మనసులోని విషయాలను పంచుకోగల విశ్వసనీయమైన పెద్దలు ఉండడం యొక్క ప్రాముఖ్యతను పిల్లలకు నేర్పించడం, డిజిటల్ అక్షరాస్యత మరియు ఆన్లైన్ భద్రత, సురక్షితమైన ఇంటర్నెట్ వాడకం, సైబర్ బుల్లింగ్ను గుర్తించడం, వ్యక్తిగత సమాచారాన్ని రక్షించుకోవడం మరియు సోషల్ మీడియాను సురక్షితంగా ఉపయోగించడం వంటి విషయాలపై పిల్లలకు మార్గనిర్దేశం చేయడం, మానసిక ఆరోగ్యం మరియు భావోద్వేగ నియంత్రణ, పిల్లలకు వారి భావోద్వేగాలను గుర్తించడానికి, తోటివారి ఒత్తిడిని ఎదుర్కోవడానికి మరియు అధిక ఒత్తిడికి గురి అయినప్పుడు సహాయం కోరడం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి అవసరమైన పదజాలాన్ని అందించడం, పర్యావరణ మరియు పౌర చైతన్యం, సానుభూతిని, ప్రపంచ పౌరసత్వాన్ని పెంపొందించడానికి 3R తగ్గించడం, పునర్వినియోగించడం.

పునః చక్రీయం చేయడం వంటి పర్యావరణ స్పృహతో కూడిన అలవాట్లు మరియు ప్రాథమిక పౌర బాధ్యత గురించి పిల్లలకు అవగాహన కల్పించడం ఉత్తమ పద్ధతులు మరియు కార్యకలాపాలు. అధిక నిమగ్నత మరియు జ్ఞాన నిలుపుదలని నిర్ధారించడానికి ఈ బోధన పద్ధతులను అనుసంధానించడం. పాత్ర పోషణ నిజ జీవితంలోని భద్రతా సన్నివేశాలను నటించి చూపించడం ద్వారా పిల్లలు వద్దు అని ఎలా చెప్పాలా మరియు ప్రమాదకరమైన పరిస్థితుల నుండి ఎలా తప్పించుకోవాలో అభ్యాసం చేస్తారు. కథ చెప్పడం మరియు తోలుబొమ్మలాట చిన్న వయసు వారికి సంక్లిష్టమైన భావనలను సులభంగా అర్థమయ్యేలా చేయడానికి వారికి దగ్గరగా ఉండే కథలను మరియు దృశ్యాలను ఉపయోగించడం. పిల్లలు అధిక ఒత్తిడికి గురి కాకుండా చురుకుగా పాల్గొనేలా చేయడానికి ఇంటరాక్టివ్ క్విజ్లు మరియు ఆటలు ఉపయోగించడం. మార్గదర్శకత్వం కోసం వనరులు మరియు సంస్థలు. మీరు ఒక కార్యక్రమాన్ని రూపొందిస్తున్న లేదా ఇప్పటికీ ఉన్న కార్యక్రమాలతో భాగస్వామ్యం కోరుకుంటున్న అధికారిక వనరులు టూల్ కిట్టులను వృత్తిపరమైన మార్గదర్శకత్వాన్ని అందించగలవు. యునిసెఫ్ వివిధ వయసుల వారికి అనుగుణంగా రూపొందించిన కార్యకలాపాలతో కూడిన బాలల హక్కుల అవగాహన కార్యకలాపాల టూల్ కిట్ను అందిస్తుంది. బాలల హక్కుల స్వచ్ఛంద సంస్థలు బాల రక్షాభారత్, సేవ్ ది చిల్డ్రన్ ఇండియా మరియు చైల్డ్ అవేర్నెస్ ప్రాజెక్ట్ వంటి సంస్థలు విస్తృత స్థాయిలో వ్యవస్థీకృతమైన భద్రత మరియు అవగాహన ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తాయి. శ్రోతలు, మీరు ఇంతవరకు పిల్లలకు మార్గదర్శకత్వ సూత్రాలు విన్నారు. అదేవిధంగా నేటి కార్యక్రమంలో భాగంగా అమ్మ చెప్పింది చిత్రం నుండి ఎవరేమైనా అనే పాటకు బాంబే జయశ్రీ గారు గాత్రం అందించారు. సంగీతం MM కీరవాణి గారు. శ్రోతలు, మీరు ఇప్పుడు ఈ పాటను వినండి.

0: శ్రోతలు, నేటి కార్యక్రమంలో భాగంగా నేడు బాల కార్మిక వ్యతిరేక ప్రపంచ దినోత్సవం. నేటి థీమ్ బాల కార్మిక వ్యవస్థకు రెడ్ కార్డు, పిల్లలకు న్యాయమైన ఆట, పెద్దలకు గౌరవప్రదమైన పని. బాల కార్మిక వ్యతిరేక ప్రపంచ దినోత్సవం అనేది అంతర్జాతీయ కార్మిక సంస్థ ఐఎల్ఓ బాల కార్మిక వ్యవస్థను నివారించడానికి అవగాహన మరియు క్రియాశీలతను పెంచే లక్ష్యంతో 2002లో మొదటిసారిగా ప్రారంభించారు. ప్రతి సంవత్సరం జూన్ 12న జరుపుకునే ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం బాల కార్మిక వ్యతిరేక ప్రపంచవ్యాప్త ఉద్యమాన్ని ప్రోత్సహించడానికి ఉద్దేశించబడింది. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ బాల కార్మిక సమస్య యొక్క తీవ్రతను గుర్తించి 2021ని బాల కార్మిక నిర్మూలన అంతర్జాతీయ సంవత్సరంగా ప్రకటిస్తూ ఏకగ్రీవంగా ఒక తీర్మానాన్ని ఆమోదించింది మరియు దాని అమలులో నాయకత్వం వహించాలని ఐఎల్ఓని కోరింది. ఈరోజు బాల కార్మిక సమస్యను ఎత్తి చూపడానికి మరియు బాల కార్మికులకు సహాయపడడానికి మార్గదర్శకాలను నిర్వహించడానికి ప్రభుత్వాలు, స్థానిక అధికారులు, పౌర సమాజం, అంతర్జాతీయ కార్మిక మరియు యజమానుల సంస్థలను ఒకచోట చేర్చుతుంది. అంతర్జాతీయ కార్మిక సంస్థ డేటా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 100 మిలియన్ల మంది బాలికలు మరియు బాలురు తగిన విద్య, ఆరోగ్యం, విశ్రాంతి మరియు ప్రాథమిక స్వేచ్ఛలను పొందకుండా దూరం చేసే పనులలో నిమగ్నమై ఉన్నారు. బాల కార్మిక వ్యవస్థ యొక్క ఈ దారుణమైన రూపాలలో ప్రమాదకరమైన వాతావరణంలో పనిచేయడం, బానిసత్వం లేదా ఇతర రకాల బలవంతపు శ్రమ, మాదక ద్రవ్యాలు, అక్రమ రవాణా మరియు వ్యభిచారం వంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలు, అలాగే సాయుధ పోరాటంలో పాల్గొనడం వంటివి ఉన్నాయి. ఈరోజు ప్రాముఖ్యత ఏమిటంటే బాల కార్మిక సమస్యపై దృష్టి సారించడం మరియు దానిని నిర్మూలించడానికి మార్గాలను కనుగొనడం. ప్రపంచవ్యాప్తంగా బాల కార్మిక వ్యవస్థలోకి బలవంతంగా నెట్టబడిన పిల్లలు ఎదుర్కొంటున్న హానికరమైన మానసిక మరియు శారీరక సమస్యలను గురించి అవగాహన కల్పించడానికి ఈ రోజును ఉపయోగిస్తారు.
1: శ్రోతలు, మీరు ఇంతవరకు బాల కార్మిక వ్యతిరేక ప్రపంచ దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకున్నారు.

అదేవిధంగా నేటి కార్యక్రమంలో భాగంగా పండంటి కాపురం చిత్రం నుండి బాబు వినరా అనే పాటకు ఘంటసాల గారు గాత్రం అందించారు. శ్రోతలు, మీరు ఇప్పుడు ఈ పాటను వినండి.

0: चेक चेक हेलो चेक। अरे अपना HIV स्टेटस चेक किया क्या?
1: नैको व स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
2: శ్రోతలు, నేటి కార్యక్రమంలో భాగంగా దేవుళ్ళు చిత్రం నుంచి నీ ప్రేమ కోరే చిన్నారులం అనే పాటకు చిత్ర స్వర్ణలత గారు గాత్రం అందించారు. సంగీతం వందే మాత్రం శ్రీనివాస్ గారు. శ్రోతలు, మీరు ఇప్పుడు ఈ పాటను వినండి.

ప్రకృతి ఎసుగున పెన్నిది మధురమైన మన తెలుగు తల్లి సన్నిధి. ఇంతటితో ఈనాటి అమృతవర్షిణి తెలుగు ప్రసారం సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 12 గంటలు కలుసుకుందాము. అంతవరకు మీ ఆర్ ధ్రువకుమార్కు సెలవు. నమస్కారం.